0: 105 FM 93.7 Lakhana Radio ITN
1: Mamanande Manam Relax
2: అనమ్మనంగా వదువున అనేది మీ ఎక్స్పర్ట్ హరియడం హరిని
3: ఓనము సంధి వేదన ఒకట ప్రబలము విద్యానుకూల విసదము ఓతుషీల్ యాక్టివ్ ప్లస్